0: 3ZZZ 92.3 FM.
1: 92.3 FM 3ZZZ భారత్ గ్రూప్ తరపున శ్రోతలందరికీ నళిని ఆకుల నమస్కారం.

యశ్చిత్ ప్రయతో భూత్వా జుహుయాదాజ్యమన్వహన్ శ్రియ పంచదశం శ్రీకామస్తతం జపేత్ ఆనందకర్దమశ్చైవ చిక్రీత ఇత విశ్రుతా అషయస్తే త్రయః